వారేసి ఊరుతో పగ్గ పగ్గు నుంచి ఉధారు దారుతో సపద్దరు వారేసి ఊరుతో పగ్గ పగ్గు నుంచి ఉధారు దారుతో కుజి నక్రతి తలకరి జీవస్ హల్ మజ్ గుల్లా బాచే పుల్లా గుల్లా బాచే పుల్లా మజ్ గుల్లా.

పంగరున పెడగవల సాంగకి తీ దాదాశిలగా. అన్న తుజా రోజచా అనుభవ అసుని కితికి